పుస్తకహస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకితమ్.

భవతి దరే వన్నోపి సీశ్వరి జీవన్ముక్తో భవేసోపి సర్వ సిద్ధీశ్వరీశ్వరి యదీశా సిద్ధ కవచో విష్ణు తుల్యో భవే ధ్రువం.

బుధ పుస్తక హస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణి వరదాంకిత.

పుష్కరీపురా త్రిపురా నిశ్చయ త్రిత్వా జనా త్రిపురం పురా మనోజ

కవచం ధారయతి అస్తు సోపి విష్ణుర్న సంశయాః స్నానే చ సర్వ తీర్థానాం ప్రతిభ్యాశ్చ ప్రదక్షిణే యత్ పరం లభతే లోకస్తదేతత్ ధారణే మునే పంచ లక్ష జపే నైవ చిత్తమే తత్ భవే ధ్రువం లోకే చ సిద్ధ కవచో నావసీదతి సంతతే నాకస్య మృత్యుర్భవతి జరే వన్నో విసీత్వరి జీవన్ముక్తో భవే సోపి సర్వ సిద్ధేశ్వరీ స్వరీ యది స్యాత్ సిద్ధ కవచో విష్ణు తుల్యో భవే ధ్రువం ఇది శ్రీ బ్రహ్మ.